డోలైర హంచౌ ఉస్కై నింతి మర్చు వంచౌ కిన పల్ పల్ మారి రహంచౌ నిమ్రో లా